దట్ ఈజ్ రావణ బ్రహ్మకృతి శివతాండవ స్తోత్రం, గ్రేట్ రెండరింగ్ బై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ద నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఈజ్ ఫ్రమ్ ది 1941 మూవీ లగాన్, composed by R.C. Borral and sung by the first ever superstar of the Indian screen, Sri Kundan Lal Saigal.